0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వాంసక నామేన ఫలయౌ
1: ఇతెలియా మలా మాతి హనా హేలే కేతి లిహా మేలే మా తిలియా లే